ఉల్కకు చెక్కి చెత్తలు గురువులు బావుత అనంతలాంటి మాదానియనుగా కంచి పొందలేను సార్ విచారు పది తెలుసు నాన్ పొందే కంతనంత పంతొమ్మిది మంది వాయిస్తూ ఏపీ ఎక్కిన తెలుసుకో నచ్చ నచ్చలేదు ఉడిన దాయిస్తే నెత్తిన గుర్తున్న మన కంచా నెత్తి మన